सौंदर्य लहरी, सौंदर्य लहरी। నమస్కారం అందరికీ. ఆత్మవిశ్వాసం, ఆనందం, అందం, ఆలోచనలు, స్ఫూర్తి ఇవన్నీ కలిసిన మహిళల ప్రత్యేక కార్యక్రమం సౌందర్య లహరి. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే, మనం మనల్ని మనం ఎంతగా అభినందించుకుంటున్నాం. మనందరం కుటుంబాన్ని చూసుకుంటాం, పిల్లలను చూసుకుంటాం, ఇంటిని చూసుకుంటాం, కానీ మనల్ని మనం చూసుకోవడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం? అదే ఈరోజు అంశం.

చాలా మంది ఆడవాళ్ళు ఒక పోరపాటు చేస్తున్నారు. తమ విజయాలను చిన్నవిగా భావిస్తారు. ఈరోజు ఉదయం లేచి ఇంట్లో అందరికీ అల్పాహారం సిద్ధం చేశారా? అది కూడా ఒక విజయం. పిల్లల చదువు చూసారా? అది కూడా ఒక విజయం. ఉద్యోగానికి వెళ్ళారా? అది కూడా విజయమే. ప్రతి చిన్న ప్రయత్నాన్ని గుర్తించడం నేర్చుకోవాలి.

ఇప్పుడు బ్యూటీ టిప్ ఆఫ్ ద వీక్. అందం అంటే కేవలం మేకప్ అని కాదు, రోజుకు తగినంత నీరు తాగడం, సరిగ్గా నిద్రపోవడం, నవ్వుతూ ఉండడం ఇవే నిజమైన అందాన్ని పెంచుతాయి. ఈ వారం ఛాలెంజ్, రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు.

ఈ రోజు మనం ఒక సాధారణ మహిళ గురించి మాట్లాడుకుందాం. ఆమె ఉద్యోగం చేస్తోంది, ఇంటిని చూసుకుంటుంది, తన కలలను కూడా కొనసాగిస్తోంది. ప్రపంచం గుర్తించకపోయినా అలాంటి ప్రతి ఒక్క మహిళ ఒక హీరోయిన్.

0: రోజు ఇంటికి వెళ్లే ముందు అద్దంలో చూసుకుని ఒక మాట చెప్పండి. నేను చేస్తున్నది చాలానే ఉంది. నేను గర్వపడిన వ్యక్తిని. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నమస్కారములు, శుభదినం.
1: ఏమైనా పనుందా?
2: ఏం లేదు, ఇట్లానే సవారీకి పోవాలి.
1: నేను కూడా వస్తాను.

0: This is Radio Marxist.
1: 您好
2: ，Assalamualaikum.
3: Welcome to Mauritius.
4: Namaskar.
5: Shodharandiriki hrudaya purvaka namaskaram.
6: Ungal anaivarukkum vanakkam.
7: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
8: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ సాయంత్రపు వేళ నేను మీ కృతిక ఉంటాను మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు. అయితే ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని, మంచి వైబ్స్లో ఉన్నారని, మీ దినం అంతా బాగానే మొడలైంది, ఇంకా పూర్తి అవుతుంది కూడా అనుకుంటూ నేటి కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చిన కొన్ని మంచి మంచి పాటలు ఆల్ ద వే మన పెద్ద సిల్వర్ స్క్రీన్ పైన.

అవునండి సంగీత రసికులారా, మీకు తెలిసినట్టుగానే సంతృపు వేళ కొంచెం అలసిపోయి ఉన్నట్టు అందరూ అలాగే కనబడుతారు. కానీ మీరు బాగానే చూస్తే, వెనకకి చూస్తే, వాట్ అ కరేజ్ మనం అందరిలో ఉన్నాం. వీ వాంట్ టు, మనం పనికి వెళ్ళినాం, బడికి వెళ్ళినాం, ఇంకా ఇంటికి తిరిగి వచ్చినాం, కానీ ఇప్పటి వరకు వీ ఆర్ గ్యారింగ్ అప్ ద సేమ్ కరేజ్. అన్నం తయారు చేస్తున్నాం, పిల్లలు చూస్తున్నాం, వాట్ టు డూ, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీవితం, అదే జీవితం. కానీ ఆ చిరునవ్వు చూస్తే ఆన్ ద ఫేస్ ఆఫ్ యువర్ కిడ్స్, ఆఫ్ యువర్ ఫ్యామిలీ, మీ హృదయానికి ఎక్కువ ఆనందం కలుగుతుంది కదా.

అవునండి, సంగీత రసికులారా, ఎవరెవరు బోన్ చేస్తున్నారు ఈ సమయంలో? షురుచి మన సమస్త ఎంబీసీసీ బండి తరఫున ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునింది సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.